సో లైఫ్ కాల్స్ ఎస్ఎల్ఆర్ 0300 1919 1918 1 9. స్టూడియో మొబైల్ బిల్కుల్ సమా లాస్ట్ కదే సాసు కాల్స్ పే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ రావాంది ఓసం పే కాల్ రావాంది 130 సిదా చా నంబర్ కాల్ పే రావాంది. ఓకే లైఫ్ కాల్స్ ఎస్ఎల్ ఖుబార్ హల్ అవల్ చికమ్ దే అబ్బడి తిరుగురం చేరా జమాసరా జమాసరా నన్ యానికమ్ కమ్ అబ్బడి.